చేయగలను. కామ కాజ కర్తే భీ యాద కిస్కీ హై, కాపీ కిస్కో కర్తే హై, సాకార మే క్యా దిఖాయి దేతా హై బాప్ కే దిల్ మే మే అబ్ మేరే దిల్ మే బాప్ ఏసే హై నా హాత్ ఉఠావో ఏసే कहते काम काज करते भूल जाता है, लेकिन यहाँ